చేస్తున్నాడు. కినిసిపులు ఎనిసి తగ్గు. ఆగే ఆస్తి పల్లకే రాస్తున్నా. రామాఘాట వేసి గోపాల్ సిరి.